0: said a proposal came from the protesters to hold talks with the government, and the discussions have been ongoing since 11:50 a.m. this morning. The minister said the meeting took place in a cordial atmosphere, and initial verbal discussion was held in detail with their delegation, and they submitted a written petition to the government around 4 p.m. Mr. Nadda urged all the protesters to end their sit-in and assist the administration in restoring normalcy. The Delhi police has appealed to all the protesters in New Delhi to maintain peace, exercise restraint and cooperate with the police in ensuring peace and public order. In a video message, Additional Commissioner and Public Relations Officer of Delhi Police, Rajiv Ranjan, urged the participants to conduct themselves peacefully, refrain from indulging in any unlawful or violent activities and comply with the lawful directions issued by the police officers or personnel deployed on duty. In the United Kingdom, Andy Burnham, the newly elected leader of the Labour Party, has took charge as country's new Prime Minister. King Charles III invited the 56-year-old former mayor of Greater Manchester to form a new government following the resignation of Keir Starmer. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం అహమస్మి డాక్టర్ బి కామాక్షమ్మ సంస్కృత సౌరభం ఇత్యస్మిన్ కార్యక్రమే సర్వేభ్యః స్వాగతం. భారతీయ సంస్కృతేః ఆత్మ ఉత్తర రామచరితం ఇతి విషయమవలంబ్య కించిత్ ప్రస్తౌమి. సంస్కృత కవి ప్రపంచే మహాకవిః భవభూతిః కవికులగురోః కాళిదాస సదృశీం అఖండాం అసమానాంచ కీర్తిం అర్జయామాస. అయం న కేవలం శాస్త్రనదీష్ణః అపితు భావుకః చ. తస్య నాటకీయ కల్పనా చాతుర్యం అద్వితీయం శ్లాఘనీయం చ వర్తతే. సామాన్యతయా నాటకేషు శృంగార వీరయోః ఏకః రసః అంగిత్వేన స్వీక్రియతే. కింతు స్వకీయే ఉత్తరరామచరిత నాటకే కరుణరసం అంగిత్వేన ప్రతిపాదయామాస భవభూతిః. అపి చ సంస్కృత నాటక సాహిత్యే విదూషక పాత్రం అత్యంతం మహత్వపూర్ణం భవతి. అతః ప్రాయః సర్వేషు నాటకేషు విదూషక పాత్రం ప్రాయః అనివార్యతయా ప్రయుజ్యతే. కింతు మహాకవిః భవభూతిః స్వకీయే ఉత్తరరామచరితే విదూషక పాత్రం పరిహృతవాన్. స్వశక్తి సామర్థ్య విషయే అయం మహాకవిః ఆత్మవిశ్వాసధనీ సాహసీ చ ఆసీత్. అస్య మహాకవేః త్రీణి రూపకాణి సంతి. మాలతీ మాధవం శృంగారరస ప్రధానమస్తి. మహావీరచరితం వీరరస ప్రధానమస్తి. ఉత్తరరామచరితం కరుణరస ప్రధానమస్తి. తేషు ఉత్తరరామచరితం మూర్ధన్యభూతమస్తి. అతయేవ ప్రోక్తమస్తి యత్ ఉత్తరే రామచరితే భవభూతిర్విశిష్యతే ఇతి. శ్రీమద్ వాల్మీకి రామాయణస్య ఉత్తరకాండాత్ ఇతివృత్తం స్వీకృత్య మహాకవిః భవభూతిః ఉత్తరరామచరితం రచయామాస. మహర్షిః వాల్మీకిః సీతా పరిత్యాగానంతరం రామేణ అనుభూతం దుఃఖం లేశమాత్రమేవ దర్శయామాస. శ్రీరామః ధీరోదాత్తనాయకః. అతః సామాన్యజనానాం పురతః సీతా పరిత్యాగజనిత అంతరంగ తరంగ ఘోషం ప్రకటయితుం న శక్నోతి. అతః సీతా పరిత్యాగజనితం తదనిర్వచనీయం దుఃఖం ప్రజా పరిపాలనే శ్రీరామస్య దీక్షా దక్షతాంచ ప్రకటయితుమేవ మహాకవిః భవభూతిః ఉత్తరరామచరితం రచయామాస. భవభూతేః కవిత్వశక్తిం కల్పనాచాతురించ నైకే కవయః ఆలంకారికాశ్చ ప్రశంసంతి. భారతీయ సంస్కృతో ప్రజారంజక పరిపాలనం రాజ్ఞః పరమం కర్తవ్యం. సూర్యవంశీయాః రాజానః సర్వేపి అత్యంతం జనరంజకతయా రాజ్యపాలనం అకార్షుః. అతయేవ మహాకవిః కాళిదాసః స్వకీయే రఘువంశ మహాకావ్యే చతుర్థ సర్గే ద్వాదశతమే శ్లోకే రాజ్ఞః రఘోః వ్యక్తిత్వం వర్ణయన్ కథయతి యత్ యథా ప్రహ్లాదనశ్చంద్రః ప్రతాపాత్తపనో యథా తథైవ సోభూదన్వర్థో రాజా ప్రకృతిరంజనాత్ ఇతి. శ్రీరామస్య ప్రకృతిరంజకత్వం వంశపరంపరా సంక్రాంతః గుణః. అతయేవ ప్రజారంజక పరిపాలనం సూర్యవంశీయానాం ప్రథమం కర్తవ్యం ఇతి శ్రీరామః దృఢం విశ్వసితి ఇతి వాల్మీకి రామాయణే నైకేషు సందర్భేషు ప్రకటితం భవతి. శ్రీమద్ వాల్మీకి రామాయణే బాలకాండస్య ప్రారంభే

వాల్మీకిః నారద మహర్షిం పృచ్చతి, కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః, చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః, విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చైవ ప్రియదర్శనః ఇతి. ఏతేషు ధర్మజ్ఞః దృఢవ్రతః ఇతి విశేషణద్వయం అత్యంతం మహత్వపూర్ణం. కిమర్థమితి చేత్, ఉభౌ అపి రామో విగ్రహవాన్ ధర్మః ఇతి యా కీర్తిః జగత్ప్రసిద్ధా వర్తతే తస్యాః కీర్తేః కృతే కారణభూతౌ స్తః. ప్రజారంజక పరిపాలనే శ్రీరామచంద్రస్య యత్ దృఢవ్రతత్వం వర్తతే సయేవ సీతా పరిత్యాగ కారణం జాతం. శ్రీరామస్య రాజ్యాభిషేకానంతరం జనకాది బాంధవాః నిర్గచ్చంతి. తదా ఋష్యశృంగాశ్రమాత్ ఆగత్య అష్టావక్రమహర్షిః గురోః వశిష్ఠస్య సందేశం ఇత్థం శ్రావయతి. ఋష్యశృంగమహర్షేః యజ్ఞకారణాత్ వయం అత్రైవ నిరుద్ధాః. హే రామ, త్వం బాలః అసి, త్వత్కృతే అయం రాజ్యభారః నూతనః, అతః జాగరూకో భవ. ప్రజారంజక పరిపాలనమేవ తవ కర్తవ్యం. ప్రజారంజన పరిపాలనమేవ ఇక్ష్వాకువంశీయానాం కృతే శాశ్వతం ఉత్తమం ధనం ఇతి. తచ్చృత్వా శ్రీరామః వదతి, లోకస్య ఆరాధనాయ స్నేహం దయాం సౌఖ్యం అంతతో గత్వా ప్రాణప్రియాం సీతామపి పరిత్యజామి ఇతి. తద్యథా స్నేహం దయాంచ సౌఖ్యంచ ఇదివా జానకీమ